ఎంతనదే భుజాంగ్ ఇంతనదే లభూ అమ్మాయి ఐనాదాయి కరువంగి నొనరే మునసలాలింగా మనోకంగా సబువంగ్రా నొనరే మకెరా బా సమ్ కంపువం నువత్ నువ్వు సంపత్వత్ కాయనంగా ఉబువంగ్ నువన్ అదా కలా కలా నరుంబా ప్రణామా పులన్ బగా గంతువంగ్ దా నువన్ లాలు రసుంగా మంది kai buntu tengah lepuang sungak kulu kenon bau resu garu selalu lumpuang sungak kili besami goreni ikan ati uang